0: ఎట్లా పోలియదు.
1: వెర్వండి వీరు మీ నచ్చింది పాట
0: సునీ అప్నీ పసంద్ పర్ యే గానా. బహుత్ బహుత్ శుక్రియా.